వనశ్చ చ భౌ వనశ్చ చ భౌ వనశ్చ చ భౌ వనశ్చ భౌ వనశ్చ చ భౌ వనో భౌ వనశ్చ భువనో భువనశ్చ భౌ వనో భౌ వనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువనో

సకలముమేనూపం జీవపరేదమిలాదానూపం చిత్తముగల్యమయుమిలాదానూపం మేఘమనామావిలదామానూపం మిగుపరమాద్వైతమదామానూపం ఓవలిలా చిన్మయమామానూపం ఓర్వడివాయుళ్ళరువామానూపం పావనమామానాలు కయరే இல்லை பார்க்கின்ற

త్రయస్త్రిగుంశ్చ చత్రయస్త్రిగుంశన్మే మే త్రయస్త్రిగుంశ్చ త్రయస్త్రిగుంశ్చ చత్రయస్త్రిగుంశత్రయస్త్రిగుంశ్చ మే మే చత్రయస్త్రిగుంశత్రయస్త్రిగుంశ్చ మే త్రయస్త్రిగుం

క్రతుశ్చ క్రతుశ్చ క్రతుశ్చ క్రతుశ్చ క్రతుశ్చ క్రతుశ్చ క్రతుశ్చ క్రతుశ్చ సువః సువశ్చ క్రతుః క్రతుశ్చ సువః సువశ్చ క్రతుశ్చ సువశ్చ క్రతుశ్చ సువశ్చ సువశ్చ క్రతుశ్చ సువశ్చ క్రతుశ్చ సువశ్చ క్రతుశ్చ సువః సువశ్చ క్రతుశ్చ సువః సువశ్చ క్రతుశ్చ సువః సువశ్చ క్రతుశ్చ సువః సువశ్చ క్రతుశ్చ సువః సువశ్చ క్రతుశ్చ సువః సువశ్చ క్రతుశ్చ సువః సువశ్చ క్రతుశ్చ సువః సువశ్చ క్రతుశ్చ సువః సువశ్చ క్రతుశ

వనశ్చ చ భౌ వనశ్చ చ భౌ వనశ్చ చ భౌ వనశ్చ భౌవనశ్చ చ భౌవనో భౌవనశ్చ భువనో భువనశ్చ భౌవనో భౌవనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువనః.

అమరణే కోశమిల ధర్మ రూపం, మిన్ను మనో కోశమిల ధర్మ రూపం, విజ్ఞానే కోశమిల ధర్మ రూపం, తున్ను సుఖ కోశమిల ధర్మ రూపం, తొడపంచ కోశమిల ధర్మ రూపం. భిన్నముర ఆత్మ దుఃఖయలే జిల్లై పిలివెనవే కర్మవిల ధర్మ రూపం. స్థూల ముదల్ உடல் மூன்றும் இருந்தமான்மா வைத்த உணர் அவசியம்.

అభయమ రూపం వయుదరం అభయమెల అనరూపం పిరివిషయం చింతయల మర్మ రూపం పిరివట్ర చింతయల అనరూపం వేదములు విద్యయల మర్మ రూపం పిరివట్ర సత్యయల అనరూపం కోదరమే కండవెల మర్మ రూపం గుహ్యమే కండవెల మర్మ రూపం బోధమే కండవెల మర్మ రూపం పురితమదై కండవెల మర్మ రూపం జ్ఞాతులు జ్ఞానాదియల మర్మ రూపం జ్ఞాన పర జీవల మర్మ రూపం.

మారుపడ అఖండైకే రసమామాన్మా ఇంగామ అందామ ఎన్గుమాన్మా ఏకపరి పూరణమ ఇరుకుమాన్మా తొంగాన్మా వలదయలో అణుమిల్லை ద్వైతమென காண்பவெல்லாம் பூரணான்மா சர்வபரி பூரணமமன்றி ஜெகதீவன் முதலியவை அணுமில்லை பரபுஜக